అనిబ్బకు మంఫాయ్ కురుమె వేస్ నువత గెల్లుమె దినుం వేస్ మిల్కు వెగెన్నె నువతే అది అనియా విరివి మీహున్న తిమన్ రస్కలాంగె వహై కురవ్వా హుషీమె తియబా మీహున్ దొగుకొం ఉలును నరకాగె అజాబ్గె రహ తియబా మీహున్ లిబిగ నాశే.

0: ಬಿಸ್ಮಿಲ್ಲಾಹಿರ್ರಹ್ಮಾನಿರ್ರಹೀಮ್. ಇನ್ಸಾನಾಗೆ ಹಸಿಗಂಡುಗ್ಯಾವ, ಎಮ್ಮೆ ಮುಹಿಮ್ ಗುಣವಂಕ ಮುಗ್ಯಾವ, ಹಿತದ್ದಿರುಂದೆವ್ವ ಎ ಗುಣವಣುಗೆ ವಿಂದು ತಮ್ಮಿಂವರು ಕುರವಿ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹ್ ಸುಭಾನಹು ವತಾಲಾಯ ಹಮ್ದಾಯಿ ಶುಕುರು ದಣ್ಣವ. ಅದಿ ಇನ್ಸಾನಿಯತೆ ರಹಮತೆ ಕಮ್ಗ್ಯಾ ಫೋಣವಿ ಅಳಗುಣ್ ಮೆಂಗೆ ಮ್ಯಾನ್ ನಬಿಯ ಮುಹಮ್ಮದುನ್ ಸಲ್ಲಲ್ಲಾಹ್ ಅಲೈಹಿ ವಸಲ್ಲಮ ಸಲವಾತಾಯಿ ಸಲಾಂ ಲೆವುಂಗೆದಿ ದುಆ ಕುರ. ಕೀರಿತಿ ಗುರುವಾನ್ಗೆ ಕೀರಿತಿ ಮೂರಿತಿ ಆಯತ್ತಕ್ಕೂ ಮೆಹಫ್ಲಾ ಫಟ್ಟವ್ಯಾದವಿ ರಿಜಿಸ್ಟರ್ಡ್ ನರ್ಸ್ ಮರಿಯಂ ಜಹುರ. ಮಿಯದುಗೆ ಮೆಹಫ್ಲಾ ತಾರಫ್ಕೋ ಶುಕುರು ದಂಡ ಮಾಯಕು ಕುರಿಯ ಗೆಂದಾಣಿ ಅಳುಗಂಡು ರಿಜಿಸ್ಟರ್ಡ್ ನರ್ಸ್ ಮರಿಯಂ ಶಮ್ಮ. ನ್ಯಾಷನಲ್ ಕಾರ್ಡಿಯಕ್ ಸೆಂಟರ್ ದಿಹ ಅಹರ್ ಫುರಿಗೆಂದ ಮಿ ಫಹ್ರುವೆರಿ ಮುನಾಸಬ್ ಫಾಹಗ ಕುರ್ಮ ಬೇವೆ ಉಫಾವೆರಿ ಹಫ್ಲಾ ಶರಫ್ ವರಿ ಕೊದ್ದವುಮ ಅಳುಗುಣ್ಮೆಂಗೆ ದೌವತ್ ಕಬೂಲ್ ಕುರವ ವಡಾಗೆಂದೆ ವಿಕಮಟಕ ರೈಸು ಜುಮ್ಹೂರಿಯಾಗೆ ಅಂಬಿಕಂಬಲೋಂ ಮೇಡಮ್ ಸಾಜಿದ ಮೊಹಮ್ಮದ ವರ ಲೋಯ್ಬಾಯಕು ಹಾಸ ಶುಕುರೆ ದಣ್ಣವ. ಹಮಯಾಯಕು ಮಿನಿಸ್ಟ್ರಿ ಆಫ್ ಹೆಲ್ತ್ ಫೆಮಿಲಿ ಅಂಡ್ ವೆಲ್ಫೇರ್ ಅಲ್ಫಾ ಲಗೀಲಾ ಅಲಿ ಮಾಲೆ ಸಿಟಿ ಗ್ರೂಪ್ ಆಫ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಸಿಇಒ ಅಲ್ಫಾಲಿಲ್ ಇಬ್ರಾಹಿಂ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಹಲೀಂ ಮೆಡಿಕಲ್ ಡಿರೆಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಆಮಿನತ್ ಜೇಬಾ ಅಹಮದ್ ಡಿರೆಕ್ಟರ್ ಜನರಲ್ ಆಫ್ ನರ್ಸಿಂಗ್ ಅಲ್ಫಾಲಾ ಮರಿಯಂ ಶಿಫಾ ಅದಿ ಮಾಲೆ ಸಿಟಿ ಗ್ರೂಪ್ ಆಫ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಕೌನ್ಸಿಲ್ ಮೆಂಬರು ಅಳಗುಣ್ ಮೆಣ್ಣಾಯಕು ಮಿಯದು ಮಿ ಹಫ್ಲಾಗ ಬ್ಯಾವೆರಿ ವಡಾಗೆಂದಿವ್ವ ಕಮಿ ಮಿ ಸೆಂಟರ್ಗೆ ಎಮ್ಮೆ ಹಾ ಮುಜಫುಣ ಲಿಬೆ ವರ ಬೊಡು ಹಿಂಗ ಮಜೆಹುಮೆಗ್ಗೆ ಇದುರು ಮಿ ಜಲ್ಸ ಲಿಬಿಗೆಂದಿಯ ನುಹಣು ಉಫಾವೆರಿ ಕಮೆಕಂ ಫಾಹಗ ಕೊಲ್ಲ. ಮಿಯದುಗೆ ಮಿ ಹಾಸ ಹಫ್ಲಾಯ ವಡಾಗೆನ್ ತಿಬ್ಬೆವಿ ಎಮ್ಮೆ ಹಾ ಜಾಲಿ ಸುಣ್ಣಾಯಿ ಜಾಲಿ ಸಾಯಿಂಗ್ ತಿಯ ಬೇಫುಳುಂಗೆ ಮಸ್ಸೂಲಿಯತು ತಕಾಯಿ ಮಸಕ್ಕೆ ಪುಳು ತಬ್ಬುರ ಕೊಂಹುರಿ ನಮವೆಸ್ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ದೆವ್ವ ಅಹಂ ಮಿಯತು ಕಂ ಹಾಮ ಕೊದ್ದೆವ್ವ ಮಿ ಹಫ್ಲಾ ವಡಾಗೆನ್ ದೆವ್ವಿ ಕಮಟ್ಟಕ ತಿಯ ಎಮ್ಮೆ ಹಾ ಬೇಫುಳುಣ ಇಖ್ಲಾಸ್ ತೆರಿ ಕಮಾಯಕು ಫಫ್ಫಶುನ್ ಶುಕುರು ದಣ್ಣವ. ಅದೇ ಎಜೆಂಡಾಗ ಅದೆಂಗ್ ಕುರಿಯಂಗೆಣ್ ನಂಬರಕ್ಕೆ ನ್ಯಾಷನಲ್ ಕಾರ್ಡಿಯಕ್ ಸೆಂಟರ್ಗೆ ಸೀನಿಯರ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಸಬ್ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಇನ್ ಕಾರ್ಡಿಯೋಲಜಿ ಡಾಕ್ಟರ್ ಮಿಗ್ದಾದ್ ಶರೀಫ್ಗೆ ವಾಹಕ ಫುಳು ದಿಕ್ಕೆವು. ಡಾಕ್ಟರ್ ಮಿಗ್ದಾದ್ ಶರೀಫ್
1: ಬಿಸ್ಮಿಲ್ಲಾಹಿ ರಹಮಾನ್ ರಹೀಮ್. ದೇಹರಾಜ್ಯಗೆ ಇಜ್ಜತ್ತಿರಿ ರೈಸು ಜುಮ್ಹೂರಿಯಾಗಿ ಅಂಬಿಕಾಂಬದು ಮೇಡಮ್ ಸಾಜಿದಾ ಮೊಹಮ್ಮದ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಫ್ ಹೆಲ್ತ್ ಫೆಮಿಲಿ ಆ್ಯಂಡ್ ವೆಲ್ಫೇರ್ ಅಲ್ಫಾ ಇಲಾ ಗೀಲಾ ಅಲಿ ಮಾಲೆ ಸಿಟಿ ಗ್ರೂಪ್ ಆಫ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಸಿಇಒ ಅಲ್ಫಾ ಇಬ್ರಾಹಿಂ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಹಲೀಮ್ ಮೆಡಿಕಲ್ ಡೈರೆಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಜೇಬಾ ಡೈರೆಕ್ಟರ್ ಜನರಲ್ ಆಫ್ ನರ್ಸಿಂಗ್ ಅಲ್ಫಾ ಇಲಾ ಮರಿಯಂ ಶಿಫಾ ಅದು ಮಾಲೆ ಸಿಟಿ ಗ್ರೂಪ್ ಆಫ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಕೌನ್ಸಿಲ್ಗೆ ಮೆಂಬರು ಮೆಹಫ್ಲಾಗೆ ಎಮ್ಮೆಹಾ ಹಾಜರಿ ಅದಿ ಕಾರ್ಡಿಯಕ್ ಸೆಂಟರ್ಗೆ ಒಳಗೊಂಡು ಎಮ್ಮೆಹಾ ಎಕ್ವರಿ. ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತ. ದೇಹರಾಜ್ಯಗೆ ಹಿತಕ ಬೆಳೆತವಾಗಿ ಮಿ ಹಾಸ ಗೌಮಿ ಮರ್ಕಜ್ ಮಿ ಸೆಂಟರ್ ದಿಹಾಹರ ಫುರುಮುಗೆ ಮುನಾಸಬದಗೆ ಪುರತಮ ಕಮಕ ಆಳುಗೊಂಡು ದೇಖೇನಿ ಹುರಿಹಾ ಬೇಫುಳ್ಣ ವರಂ ಉಲಾಸ್ತರಿ ಕಮಾಯಕ್ಕೋ ಮುಬಾರಕ್ ಬಾಯ್ ದೆನ್ನವ್. ದಿಹ ಆಹಾರ ಈ ವರ ದಿಗು ಮುದ್ದತೆ ಹೆಂಗೇತ ಮಿ ರಾಜ್ಯಗ ಕುರಿಗ ಕಾರ್ಡಿಯಕ್ ಸೆಂಟ್ರ್ ಫದಮುಗ ಕುರಿ ಬೇಸ್ಕೋರ ಮುಂದಿ ಐ ಹುಸ್ ಬೇರು ಕಾರ್ಡಿಯೋಲಜಿಸ್ಟು ಏರುಗ ಅಳಗೊಂಡ ಮೆಂಗ್ ರಾಜ್ಯ ಕುರಬೇಕಮ್ಮಕ್ಕಿ ಬೇಸ್ ದೀಗೆ ಪೇಷಂಟು ಸ್ಟೇಬಲ್ ಕುರುಮಫಹು ರಾಜ್ಯ ಬೇರ ಫೋಣವು ಹಿತಕ ಬದಕಿ ಬೇಹು ಇಕಣಿ ವಾಕಮೆ ನುಂಕಮು ಏರು ವರ ಗಿನ ಮೀಹು ಏಕ ಸಬಬು ಫಹುಂ ವೆಸ್ ಬಲಿ ತಹಮ್ಮಲ್ ಕುರಂ ಜೆಹುಮ ನಿಯಾವುಮ ಮಿಕಂತ ತಕ ಕುರಿಮತಿವ ಮುಂದಿಯ. ಡಾಕ್ಟರ್ ಅಲಿ ಶಫೀಗ್ ಈ ದಿವೆಹಿ ಪುರತಮ ಕಾರ್ಡಿಯೋಲಜಿಸ್ಟ್ ವಡಾಗಿಂಗ್ ಐ ಜಿ ಎಮ್ ಎಚ್ ಜಾಯಿನ್ ಕುರ ವೀರುಗ ಎಬೆ ಫುಳವೆ ಸಮ ಜಿಹಿ ವಡಾಗಿನ್ನವಿ ಬೇಹು ಇಕಣಿ ಪೇಷಂಟನ್ನ ಟ್ರೀಟ್ ಕೊಫ ರಾಜ್ಯಂ ಬೇರ ರಿಫಾ ಕೂರಂ ಏರು ರಾಜ್ ಮೀ ಹಿತಕ ಬಯ್ಯ ವೆಜ್ಜಿಂಜಾಮು ಕುರೆವೆ ಮಂಗಾಸ್ ಕಮಕಿ ರಾಜ್ಯ ಬೇರ ರಿಫಾ ಕೂರು. ಶಫೀಕ್ ವಡಾನ್ ವರ ಬುರ ಮಸಕೆ ಕುರವ್ವ ವರ ಗಿನ ಗೊತ್ತು ಮಸಕೆ ಕುರವ ಫಹು Metrina group of hospitals, Aguliwadagin, Dr. Pratap, Dr. Shaiban, Isnangawagin, Rajawadagin, feasibility, Ballava, Rajega, Hituge, Baseforwa, Fulakuram Vishnevi. Mikama Vara Podati Gonjihuntake, Rajem Ves Rajem Berum Ves Livamundi, Rajem Berum Livamundi, Rajem Ber, Rifakura, Mihum Maduanative, a hospital Taka Gildumanative. Namois Mihuriha Kamaka Ekoves Rajega Ketlibing established Kurevi Cardiac Center Ufedi Furthama case July Eke, they have Solaga Manihadaf Egofum Fetikologa Haftak Efar Dr. Pratap Mikola Badang Dr. Shafiq Ekani Mikolo Hunavative Devefulum Eko case Adam Gende Egofum Kama Ehar, they have Solavanar Pediatric cardiologist Dr. Elena join Korevi join Korevma Fahu pediatric cardiologist Gehuri Hidmates Mikol Liben Fetti Egg Fon Tihas Ataravana Har Alugando Egg Fon Dr. Shaniz Dr. Mausul Dr. Sunil Mikol join Korevi Eko Cardiac Center Muliaku Ha cardiologist including Dr. Elena pediatric cardiologist Masai Koramundia Madamadung Algonuming Hada case the Ginaway, case the Hoge, complexity Bodue, Hede Echi Ginaway, Duhun Duha Kuriaromu, Di Adi Algonuming Hidumata Fulakurum Gutung Eki, Zamani, Vasilatavis, introduce Kuramun Di, Maneki, Holy Getteres Kain Kurane, Fahuge, Ivas OCT. Mida namakia de equipment of his genevi, holding leda turkura, mimbar, muskata kana, libevar bala, FFR, RFR, rota, mi, hurriha HFS, established way Duniag femvaruga, M. Matin deven femvara, devara, miharo, echi, alamangatuga, bani Jamal, ekurev Adimi gaiturum. He took a Hunakudi lower the bedduma operation noco bedduma Mihuriha Kamevis Mihar National Cardiac Center Vani Feshifa Adimikaturum Alagonuming Vani training vis program Fatta Maneki Ketleba Benumva Vaki special nurse train Kurum Mikotum IGMH first Kudding Aduikotural Hospital the Tinkudim Vani train called Nimaf. Mihuriha Kamakako, Miharo, Mivagut, Fahur Kamako, Bunadan Alwana Kereni, Rajeg, National Cardiac Center, Masayakura, Huriha Cardiogistuki, who's Divihine Adi Hamekani, Divi Cardiogistum, Ekani, Ekanye Miharo, Huriha Vatereke Kesevis, Mihadam Midani Adi Alwana make a CCU Masayakura, Hivag and Aru Miharo, Majority Aki, who's Divi Permi Varbola Maduje. Ebehuna vidalwa derabahen nongge to ekama kwes divehinge kurihenu munedan alagonu venum bani mi geturun patientun badimihunga faratum salgonu mena trust waraboda fene kuri kologa kome behulak swadang ngo hadawahaka alagonu men bunaira venum bani beratna miharu namoes ber by patientun gos amilleya testutan hadaf ngo e bunima emihun Malayas, Raja Gatham Benuiging Ebade. Make iturum by Vara complicated cases, the complex case, the buying hospital, the Raja Male, Greater Male area, Eberifa Korea, National Cardiac Center. Mikotan Raja and Bear, Mihar, Fonoa, Mihungadwani, he took a Beltaka, Vara Bodam Maduef. Me, Raja Dawata, Sayava, Varabodu, Amdani. Plus patient tu nang emi hongge amil la rasuk amil la aila kairi kurekin base kuron kurebumu elibe hingga majehuma shifa elibe deng awasmu ves mige terega ade adi mige turun tigula dagota emi hong badive gen nudiu maneki heart attack jehuma fahu awah base nu kurebijen yamu heart failway ebe awara borotan kuda kurebi fawani అది మరో అమిహు గదవస్ మణి ఇంటర్నేషనల్ది బజారుగా ఎమ్మె దం హిసాబ కేగనక తిరికూర ఇఫ రాజ్యక మివగతు అలగణమెన్ రాజ్యం బేర ఫోన్ వంచే మేఘను ఇన్నని ఎమ్మె బయ్యే ఎయి హితుగే విందుగ బదితక అలగణమెన్ అది ఉరియాకమికొల నుకురవేతివే ఏ బేర ఫోన్ వంగబజే అది ఉలువేగం కూర ఆపరేషన్ తక మివగుతం ఐజిఎంహెచ్ నేషనల్ కార్డియక్ సెంటర్ కూరవెన్ నితం అలగణమెన్ ఫోన్ వని అలగణమెంగే కార్డియోస్కుల సర్జన్ ఏడికే మీ హితమత్తవస్ ఫెస్టుముగ మసక్క మిహార్ వర బార రాజ్య నేషనల్ కార్డియక్ సెంటర్ కూరియంగే బతే ఇరాత్ కుడ వర కురు ముదతి తెరేగ మీ మసక్కతవస్ ఫెట్టేనకమ మీ బెదేవెని మీ హురిహా కామియాబీ మీ వర బుర మసక్కతుం దివిఫవా కామయాబీ తకే మీకెతిరేగా నేషనల్ కార్డియక్ సెంటర్కి హురిహా స్టాఫు మానేకి నరుహున్న డాక్టర్ ఉన్న ఏమిన్న సపోర్ట్ కూడా హురిహా స్టాఫు మీకెతిరేక వర బుర మసక్క కొగ్గి మీ లిబిఫవా కామయాబీ ఏమి మీకు ఇతరు ఏం హురిహా డిపార్ట్మెంట్కు వెస్ ఇతుబారుకో పేషెంట్ రిఫర్కో ఏమీహు అడగొండమె ఫరాతు ఏకంతత్త గబూలు కురాకం మీ స్వర బొడు హింగమ జీవమే అది మీకు ఇతరు హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్ దివే ఎబ్బారుదుమా సర్కారు అడగొనమైన దివ్వా ఎబ్బారుదు అది మీకు ఇతరు పేషెంటు బది మీహు అడగొనమైన ఏదే ఎబ్బారుదు మానేకి అడగొనమే బేసుకురం మీహు ఇంకా రుణకో మీ గబూలు కురాకం మీ వరబోడు కామయాబీ ఎక్కం అడగొన దక్కని అడుగును వాహకుడు మీసాబు కురుకొల్లాని దివ్యరాజ్యకి హితుగ బయతకాయ బెహే గౌమి మరొకస మీ ఎవరి ఫెహి ఫహి కామియాబ్ మాధమాయకం ఎది దువాకురము ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
0: శుక్రియా డాక్టర్ మిగ్దాద్ షరీఫ్. డాక్టర్ మిగ్దాద్కి దివ్య రాజ్యగా ఎంఎఫ్ ప్రథమ ఉఫెదిగే మీ కార్డియక్ సెంటర్గా దేహ సతారవణ హరుం ఫెషిగె మియదా హమావెస్ అడుగుడు మెమ్మి కురా దతురుగె హుంగాణుగా హిప్పవేగెం హుణ్ణెవి వరుగద కేవుళె నగాబియరాళుగండుగె తెరేగావెస్ మీ మరుకజ్ కురియరు మట్టక తియ కురవ్వా బుర మసక్కె పుడ అడుగుండు మెం ఎమ్మె గెణముగా ఇహ్లాస్ తెరి శుకురె దణవా. శుకురియా డాక్టర్ మిగ్దాద్. ఎజెండాగా దిహ అహరకి కూరు ముద్ద తెణుకాన్ తియ ఎమ్మె బేఫుణువెస్ గబుల్ ఫుల్ కురవాణ కొమ్మె కమెగ్యావెస్ అడిగండక ఫహు ఉస్గండెంగ్ అన్నాణి ఫదాయ్ తణెంగ్ హింగుమ గ్యావెస్ బుడతి గొంజెహుంతక కురిమత్ లాంజెహెణికం కషవరు ఏతబ్బేవరు గురుబాణి తకెవే బుర మసకే తకె కురంజెహెణికం యగీ ఎహెన్ నమవెస్ లిబే ఎమ్మె బొడు ఉఫలకీ ఎ హురిహా దతితక కాయకువెస్ హిదుమెన్ హోదవా బేఫుళు న ఫోరు కొద్దెవే అగుహురి హిదుమె తకికం కషవరు. ఎజెండాగా దెన్ కురియం ఒయి నంబర్ ఫురిహమ కొద్దెవాణి నేషనల్ కార్డియక్ సెంటర్గె హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ సబ్ స్పెషలిస్ట్ ఇన్ కార్డియాలజీ డాక్టర్ మొహమ్మద్ షనీజ్ నజ్మీ. డాక్టర్ మొహమ్మద్ షనీజ్ నజ్మీ.

హక్కు తెదుగం అథుజ్జే అది బాతులక ఇవ్వెస్ ఇచ్చిన్ను ఉఫెద్దేనే అది ఇయాదైవ్వెస్ నుమె కురవేనమే.

0: ガーレに。
1: లంకంలో లంకుడు లంకడంతో కనిపించక కహాదాఫ వరంహీ వరక బొండి వసాద నుదాన ఒక తంకుడు గాదయ హరుకుని బొండి వసాద హరుకుని వసాదియ బొండి కొ నుదా హదాక హింగాదా
2: ఆ సుకురి కొబ మస్సిరిక మేదు కేనేబ
3: రంపులే నోయ మేదాక గెంకులే బెస్ నలిబన వ్యావస్ తంకులే బారుకం మదెన అనక కండోస్ గదహం కొడే వరక
4: కమురుబే బడు కమకుయే మియాయి
5: ಹಾ ಬಕುರ ಕೊಂಕಮಕು
4: ತೇಬಿ ಆಹಾರ ಜಹಿ ಕಹಲ ಬುಳಿಕೊಳೆ ಜಹಾಲ ಬಲ ಏಯ್ ದೋಣಿ ಕುದಿ ಬೊಡುತಿದ ದುಂ ಮಚ್ಚ ಮಹದ್ದಾಂಗುಳೆ
6: ಮರಿಯಂಬ ಬೊಮಿತ ಹೊರಿ ವರ ರೀಚ ಹುದು ಎಫ ಆಹಾರ ಬೊಮಿತ ವರ ರೀಚ ಫಾಯ್ ಫಾರಿ ವರ ತಳಾಲ ಫಸೆ ವಾನೆ
7: ನೀನೆ ಗಣ ಮಿಯತಿ ಮಾ ಹಿಕಿ ಬೊಡು ಎಫ ರೋಣು ರಂಗಳ ವೆಹೇನಿ ನರ್ಸಂ ಹಿಮಜ್ಜ
8: ಲಂಪಾತ್ಮಾ ತಿಯಾ ಮಾ ಹಿಕಿ ಬೊಲ್ಲುವೆಗಂತಿ ಅವಳೆನ್ನಿ ತಿಯಾ ಮಾ ಗಿನೈರು ಅಬ್ಬಲ್ಲಾ ಸ್ವಾಮಿ ದಾಶ

0: మీ అషారహరం మధ్యే ఉమ్ర ఫ్రయ ఖాస్ కురేఫా ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ గా అషారహరం దర్శగే కుడుకు దిన నొగలే అడా వాహకురం ఎకషి గెంబే
1: సీదా మగో

0: కురని బ్రెజిల్ అది నోవే అది అవలమే హాసమెచ్చిగా మిద్రన వాళ్ళది మిహార్ మ్యోతి అవలమిన్న రౌండ్ ఆఫ్ 16 ఆది గద సోళయాగ మిత్త ఫెషిఫ మిహార్ గద సోళయాగ అవలమిన దిమెచ్ ఫినగె మిదియే దియేరుగా ఎక్కుళం మ్యోతి ఫ్రాన్స్ అనెక్కుళం మిహార్ మ్యోతి మొరకో యాస ఎం వి మొరకోయాకి బదులుకురా బేబెస బయంగే అవలమిన్న మిరేగె మ్యోతి బ్రెజిల్ దిమ్యోతి నోవే ఏక ఫహం అవలమిన ఫినగెందాని మెక్సికో అది ఇంగ్లండ్ మిత్రనుకులే దిబామిహం అవమెన్ కోట ఫైనల్ దాన్ ఎమే మిరేగే మెచ్చుగే వాహక అవమె కొమ్మసరక అవును హీవని మిహా హిసాబం వెస్ మీ ఎనలిస్టు దక్క వాహఫుల్ కొమ్మసరక అడు అహాదాఫ్ అవమె కొరియ దాన్
1: బదాలారు మీ కోచ్ ఫాహకు రింగే తో మీ రఫీనియా మెహర్వని ఎంపురి మిహార్ టీమ్ గుళి ఫహ ఫలిత కురు తో ఫ్యారి వాహ ఫట్టాఫి మీరే బెంచుగా సెబె ఎమ రఫీనియాస్ మీ ఫెనుంగే ఫురుసతో బె ఎమ 100% ఫిట్ ఎన్నో ఎహెమ్ మేబి ఫురుతమ ఎగారా ఎహెమెనిగే నుది ఎహెన్నమ సమా బకి హిసాబుకు ఫెనుంగే అక్కురు తెరి ఎమ్స్
2: అదే గిన బైకు మిహార్ హమ ఇంతజార్ కురముందాని మెచు ఫెషన్ దెన్ కర్నేగే కొమ్మెకస్ అమెరికా గ మిమెచు మి కులవెని నజి కిన మూసుం
1: మూసుం తాంకొలే హూను గదకో ఇంగే తో మీ New York, New Jersey, me hisab ganda midwas kolole ni da almena mayor wes me almena faha ko igen dia war fahu me baby press conference gas war hono ganda mihar me
2: 30
1: degree mihar heri de hema ko mode salmena kuring me ngunu ko tu ga tiriha e tiriha de tane mihar 30 dega ka mihar almena de me fini gen dia hema ko mode hono ganda hema hono ganda duha ka me adu me mechu me oti ane hema ituru den mosung ane gosumu ge masle ga us kur ma chen noy ban hema de hono ge masla di ma ద్వాహక వేదాన నిమచు
3: అదే గ్యామస్ హోను ఉమకి మోసం గోసన్ హై గ్యామస్ రంగల హబరన్ ను నోవేక నోవే వరబడ మిమసలహమ
2: అదే నోవే కి ఫిని గౌ మెంగెన్ను మీ మెచ్చుగే స్కో దిమాకురం అల్మె బెలున్ తెరిన హుళువాలి ఫుర్సత్ మెచ్చుగే ఫుర్తమ హాఫ్ నిమెందెన్ స్కో దిమాకురం మసే కురం గెందాం వి పిఎస్ఎం మే యాప్ మెదురుకో స్కో దిమాకురం గెందవా ఫరాత మెదుగా గురువతుం హోయే ఫరాతక ఈజప్ ముషాళా ఫసతె కృఫియా గవచ అది అది మియా కీగా పిఎస్ఎం గే సోషల్ మీడియా అంతి బేఫున్న పిఎస్ఎం గే మీ మెచ్చు తక గుళిగిన వరల్డ్ కప్ గుళిగిన కురి గెందా కి క్విజ్ తఫెని గెందానే అతి బేఫుడు హమ జవాబు దెవ్వం మసే కురం గెందాం వి గిన జవాబు దెవ్వం మీ జహివడాన్నవని పిఎస్ఎం మెదురు కుక్క ఫాహకొల్ల వర గిన ఇనాం తకెన్ హమేకని మెచ్చు ఎకన్యన్ను మెచ్చుత నిమేరు ముడి వరల్డ్ కప్ నిమేరు ఎబ్బేక ట్రోఫీ నతీజా దిమాకుర ఫరతక గ్రాండ్ ప్రైజ్ బలి బిగెందే మసకె కురం హమ గెందాం వి మిగడిగా స్క్రీన్ తక్ క్యారీగా తిబ్బే బేఫుణం వి సమ మెచ్చుకే ఫోరియాగే కురియద్దాను దే మికం మీ ఫాహక కురని ఆ మాలేగ ఎకన్యన్ను రర్రుగే సల్మెన్ ఏ ఫోరి ఫెన్నాతి అవును కురిందు హెగ్ నూనె తొడు రస విశ్వాహ కురి అవును కోచ్ దెన్ హమ్మ మీ ఫోరి వెన్నము దాతి వేణు హసన్
3: గోతితెరే
2: ఆశ గొత్తగా బ్రెజిల్ అర్జెంటీనా పోర్చుగల్ మికులే మెచ్చుతో ఫురిఫా ఉండకం ఫాహ కొల్ల అల్మెంగే రాజ్యగా మస కురవ్వా అల్మెంగ్ అవట్టేది గౌంతక నిస్పేఫుడు సమ మీ ఫోరీగా బ్యారి వాక ఫుట్బాల్కి ఎమ్మెంగ్ ఎక్కువ దాకా కులివరెంగ్ అబద్ధ సల్మెన్ ఫెనిగెన్ దాకా మెంగ్ అయి కొమ్మెక ఫస్ట్ సహరుగే ఫస్ట్ ఫహరు చాంపియన్ కం హోదా ఫ బ్రెజిల్ నోవే ఆకీగా మిమెచర్ నికుణ్ణైరు హాలాండకి కొమ్మె వగుతెగ్గే అలాండు జహే వరుగే కుళుం తెరియక్కం మీకి కురింగళం మిన్నవని ఫెనిగెన్ గొస్వేం విమ నతీజా నికుణ్ణాని కొం కొలకత్తో హౌస
3: ఫుడ్ దమ్ హాఫ్ కిస్ కోట
2: నూన్ దెమ్ ఫుల్ టైం దో
3: 2-1 నోవే
2: 2-1 నోవే నోట్ కొల్లే ఫేమే
3: ముళిమెచ్ 3-1 బ్రెజిల్
2: 3-1 బ్రెజిల్ నజి
1: అల్స్ మిరే హీవని హమ నోవే సర్ప్రైజ్ దీఫానే హమ దేన్ ఎకెన్ నోవే
2: తి నోదియ మినిట్ నిమ్మాలని ఎక్స్ట్రా టైం ఇస్ నుదా
3: ఆదే నుదా మిరే
2: నుదా నుదా అవున్ 2-1 బ్రెజిల్ అవుడా సుజేన మేతి మిహర్ హతర్ మిహర్ బెంచ్ మేతి నిమ్మాని వెదన్ తెరిన నడుమతి హిసాబ్ అవున్ మిహర్ హిసాబ్ బ్రెజిల్ అది నోవే వాదకుర మెచ్ వెదన్ తెరిన హిసాబ్ గెనిస్తేన హాఫ్ టైం గా అవున్ మిగే పెన లెకిగ బద్దల కొల్లాన మితాగతి కొడకు హియల్ తఫాత దే దే మేతి ఏమ హాఫ్ టైం గా బద్దల కొల్లాన నతీజా దాగతే బలాల
0: mehar meoti mech feshomoge emme pahoge marhala ya almenna me ana kuri mati mehar alme kuri mati me denne hori hakka meoti ama tayyara mehar me detim ge kulun terina official na mehar danda nokunnam daata almenna fenna tibe fenna me aduti wadano ne me world cup dia sabbi hoge lava mehar stage ka me ana stadium ka mehenna jaha ಅದ ಮಿರೇಗೆ ಮೇಚು ಮೇ ಕುಳಮ ಮೇ ಹಮಜಿಫಾವನೆ ನ್ಯೂಯಾರ್ಕ್ ನ್ಯೂಜರ್ಸಿ ಸ್ಟೇಡಿಯಂ ಗ ನ್ಯೂಯಾರ್ಕ್ ನ್ಯೂಜರ್ಸಿ ಸ್ಟೇಡಿಯಂ ಮಕ್ಕಿ ಮೇ ಅರಣ ಅಪ್ಪಾಕುರೆ ವೇಗತು ನ್ಯೂಯಾರ್ಕ್ ನ್ಯೂಜರ್ಸಿ ಸ್ಟೇಡಿಯಂ ಮೀಗೆ ಫೈನಲ್ ವೆಸ್ ಕುಳಂಕ ಅರಣ ಚೆಕ್ ಕೊಲ್ಲಾಣ ಹಿಂಗೆ ತ ಮೊಳಿ ಈ ಅಗಿನ ಮಾತೆ ಹಮ ಹಿಂದ ಧನ್ಯವಾದ ನೊಕರಿಗೆ ಮೊಳಿ ನ್ಯೂಜರ್ಸಿ ಸ್ಟೇಡಿಯಂ ಯಾರು ಬ್ರೆಜಿಲ್ ನೋವೆ ನೀವು ಬದಲು ಕೊರಣಿ ದಟಿಮ ಕುಳಿತರೆ ಮಿಹಾರು ದಾಂಡು ಮಚ್ಚ ಮಿಹಾರು ನೋಕ್ ಮಜ್ಜೆ ಸೆಂಟರ್ ಸರ್ಕಲ್ ಕಾರಿಕ ಮಿಹಾರು ಎತ್ಲು ಎತ್ತರಿದಾನೆ ಅವ್ರಮೆನ್ನ ಮೀ ಬ್ರೆಜಿಲ್ ನೋವೆಗೆ ಮೆತ್ತಕ ಬೇದಾರು ಮಿಫಾಹ ಕೊಲ್ಲವೆ ಅಂತತಕ್ಕೆ ಬ್ರೆಜಿಲ್ ಮೇ ಗ್ರೂಪ್ ಸಿಗ ಹಿಮೆನೆ ಗ್ರೂಪ್ ಬ್ರೆಜಿಲ್ ಮೊರೊಕೊಯ ಸ್ಕಾಟ್ಲೆಂಡ್ ಹೇಟಿಯ ಹಿಮೆನ್ ಬ್ರೆಜಿಲ್ ಮೊರೊಕೊಯ ಬದಲುಕೊಗೆ ಏಕೈಕ ಕೊ ಇಬ್ಬರು ಬಿ ದೆಮ್ ಬ್ರೆಜಿಲ್ ಬದಲುಕೊರೆ ಹೇಟಿಯ ತಿನಸು ಮಕ್ಕು ಮೊಳೆಫ ದೆಮ್ ಬ್ರೆಜಿಲ್ ಬದಲುಕೊರೆ ಸ್ಕಾಟ್ಲೆಂಡ್ ತಿನಸು ಮಕ್ಕು
4: ಮೊಳೆಫ
0: ಅದ್ವರ್ತಿ ಬಿ ಡೈನವಾಣಿ ಬ್ರೆಜಿಲ್ಗೆ ಗೌಮಿಸಲಾಮ್.

నవ్వుతూ హైడ్రేషన్ బ్రేక్గా టీమ్ కొంతని పెంచుకుని మెత్తి వా దక్కాల్సి పడుకోలేదు తీపి మోసాయికి అది మిహాఫ్గా వర రంగ ఫ్రూచతే ఎంట్రీ కది పెరిగింది ఏ మోడింగ్ హోసుకో ఎన్నో స్కీపర్ ఎక్కడ ఎత్తి కూడిమతి కీపర్గా నట్టు వాద పోతే వద్దాల ఫోను అది పోల కీపర్ అతుకు చేపతి హైడ్రేషన్ బురే కఫో మేహారు దేటే మీ ఎక్కడ తెరమిస్తుంది కూడా రెడీ వేదని ఫస్ట్ తులస్ నో మినిట్ ఇంకా ఆఫ్ మెచ్చుకే హైడ్రేషన్ బురేక ఫో కూడా ఫిష్ ముట్టక వెళ్దాం యాస్ లేదా క్యారీ బ్రిజిల్ హాఫ్ తెరే సోలో నంబరు సంటోస్ సంటోస్ బ్యాక్ ఫహత్ ఏరియా క్యారీ మాకు విస్ బోల్ ఫ్యాన్ అక్కడ కురి చేయదా బ్యాక్ ఫహత్ దని బ్యాక్ ఫహత్ ఎరితే కీపర్ కీపర్ కురి ఏరియా పేరు మాకు న్యూస్ మాకు న్యూస్ కురి ఫోన్వాలి అనుమతి హాఫ్ మిదాయిసాం కుంతరే కానీ కురి ఫోన్వాలతో మస్తే కొని బోల్ ఫ్యాన్ కురి చేయదా కురి సెన్స్ ఆకత్తరే కుంతరే బ్యాక్ ఫహత్ అని కసి ఏరియా క్యారీ మాకు విస్ బోల్ ఫ్యాన్ కురి చేయదా తీరితే కురి తీసే సంటోస సంటోస్ కొంటో కదా కురి ఫోన్వాలి వినిషియస్ వినిషియస్ బోల్ ఫ్యాన్ వాడినని ఎత్తనే కురి నేమేమో కొంటో కదా కురి వాడిన నేమ్ అది నేమ బోల్ఫ్యాన్ బాధ్యత మసేకున్నాను ఒకది కొంతరే సాధ నంబర్ ది ఫా కురి నో వేగే కురి ఎత్తరే నేమైన కొంటో కొద్దా కురి ఫోన్వాలి మసే కొని నేమ నేమ కురి మతం ఫోన్వాలి బోల్ అరణి కొంతరు మా మతి నగాది దిగుతుకు ఏరితే ఫాతం కీపర్ నో వే గోల్ కీపర్ కురి ఫోన్వాదని కురి ఫోన్వాద మసే కొని క్యారీ ది కొంతరే నేమ హురుమాకి ఆరి మతి ఏరే క్యారీ కొంతరే కానీ తంకుడు ఫాతం ఏరెత్తరే కొంతరే దీని ఏ ఫస్ట్ నంబరు మొదల మొదల కొంచెం కొద్ది కాయ కొంత నట్టు ఆ కురి చేయదని కాయ బోల్ పెట్టి నేమ బారా బోల్ ఫ్యాన్ కురి హుసుకుదాన్ జస్ అది బోల్ ఫాతం బరిజి కొంత బాత్యాఫి అట్లా కురి ఫోన్ వాళ్ళు బోల్ కస్ నోవే కొంతరే ఫ్యా జీఫ కొంతరే కానీ బోల్ ఫ్యాన్ వాడిన వదిన రూపాయి దేవ దేకుంతే అదే నట్టు ఆఫ్ దీఫి కొంతరే దీని జస్సాది బోల్ ఫహారు నోవే కొంతరి అయితే వదే కురి ఫోన్ వాళ్ళతో మసే కూరని ఫాతం నోవే కొంతే కురి ఫోన్ వాళ్ళు బోల్ ఆస్ మెదో మతి ఫెనుజీలు ఫాతం నోవే హాఫ్ తే నోవే కొంతే నోవేకి సత్తారు నంబర్ బోల్ తా కురి ఫోన్ వాళ్ళ మస్తే కొన్ని హేగం హేగం హాక్ గ్యాగండ్ హాఫ్కి మిదాసం కొంటో కదా క్యారీ జస్సా ఫెబుర్ నేమ హద్ది దెమినెట్ కుళైఫ ది టీమ్ కురి విష్ టీమ్ కదా నుంచి తమకు ఫాతం హాఫ్కి మిదాయిసాము నోవే కొంతే బోల్ ఫ్యాన్ కురి చేయదని కురి బ్రిజిల్ హాఫ్ తే వన్ అని ఫ్రెండ్స్ అక్కడ క్యారీ బోల్ ఫ్యాగే తమకు ఫాతం బాగ్ బాగు కొంటే కొద్దిలా కొరియంగా తీర్తిని మెదో మతి జస్సా సాధ నంబరు ఆస్నిస్ బ్యాక్ ఫహత్ జహిల్ ఆఫ్ తంకుల్ ఫహతం సతార నంబరు హేగం హేగం బ్యాక్ ఫహత్ జస్సా ఫస్ట్ నంబరు ములా ములా కొంట్రో కొద్దాఫ్ కారి నేమ్ అది మ్యాక్ అరిమతి కొంతే దీఫ్ అని కొంట్రో కొద్దా కొరి ఫోన్ వాళ్ళ మసే కొని కొరియా దీని బదులు బ్యాక్ ఫహత్ అని టీయర్ ఎక్కారు జహిలి నోవే కొంతే బోల్ ఫ్యాన్ బ్యాక్ ఫహత్ ఎరితే కీపర్ కీపర్ కురి ఫోన్ వాళ్ళని హద్దె దెమినెట్ కుళైఫ హద్దె దెమినెట్ కుళైఫ్ ది టీమ్ కురి బిస్ టీమ్ కలిసి కొనుగుతేనే నోవే కొనుతని బొలత్తా కురి ఫోన్ వాళ్ళు బోల్ ఆస్ మీద క్యారీ బ్రిజిల్ కొంతే బొలత్తాఫి అత్తా కురి తిరిగి తీసి వినిసేస వినిసేసి కొంటోకొద్దా కురి ఫోన్ వాళ్ళు బోల ఫాతం మేము కొంటోకొద్ది నోవే కొంటే కొంటోకొద్దా కురి దిఫాక ఫోన్ వాళ్ళు బోల్ ఆస్ అట్లయితే మసే కొని కానీ బోల్ అత్తాఫ్ ఎడగాడు ఎడగాడుగా నట్టు ఆ బోల్ది అయితే మసే కురి బ్రిజిల్ కొంతే బ్రిజిల్కి కొంతరే కురి కుషాకుడు ఈ ఫెజం హద్య తిమ్మినట్టు కొలైఫ హద్య తిమ్మినట్టు కొలైఫ్ ఎర్ దీమ్ కురి ఎవ్రీ స్టీమ్ కదా నుంచి నోవే లీఫ్ ఎజ్జం కురి ఫోన్ వాదని నోవే కొంత క్యారీ బోల్ ఫ్యాన్ కురి ఇజ్జేదని సతార నంబరు హేగం హేగం బ్యాక్ ఫాత ఏరే క్యారీ కురి కొని తీరని కొంచెం కొద్దిగా కురి దిహి బాగు బాగు బోల్ ఫ్యాన్ కురి ఇజ్జిన క్యారీ ఇద్దరు నేమ బోల్ దిగుతాం ఆయన బ్యాక్ ఫహత జస్సాది అక్కడ హాఫ్ మిదాస మేతరని కొంతరే కానీ కొంచెం కదా కురి వదివేత మస్తే కురని నట్టు వాళ్ళ ఒడగాడు ఒడగాడాస్ మిత్రం కారి జహిదా సెన్సాగతే వాదని కురి ఫోన్ వాళ్ళ మస్తే కురి దీఫి సెన్సాగతరే కురి బాగు బాగు కొంటో కదా బ్యాక్ ఫహత జైది బోల్ బ్యాగ్ ఫహత జహిదా మిత్రం క్యారీ హద్య తిమ్మినట్టు కుళైఫ
ಅದೇ ಟೀಮ್ ಮೇಟ್ ಕೂಡ ಫ್ರೆ ಟೀಮ್ ಕೂಡ ಎವ್ರಿ ಸ್ಟ್ರೀಮ್ ಕಲ್ದ ಅನ್ಕೊಳ್ತೇನೆ. ಬ್ಯಾಕ್ ಕೂಡ ಫಹಾದ ಜಸಾದಿ ಮುಡಿಸಿದ್ರು ಕುಳಿತೇನೆ. ಫಹಾದ ಜಸಾದಿ ಒಬ್ಬ ಅತ್ಲಾಫ್ ಕೊರಿಯ ದೀಫ್ ಕುಳಿತೇನೆ. ಕೊರಿಯ ದೀಫ್ ಮೇದ ಹೊರಸ್ಕೋ ನೇಮಾಯ ನೇಮಾ ಬೋಳ್ ಸಂಕ್ರಿ ಜಹಿಲಾಫ್ ತಿರಿತೇನೆ. ಕುರಿ ವಿನಿಷಿಯಸ್ ವಿನಿಷಿಯಸ್ ಬೋಳ್ ಸಂಕ್ರಿ ವಣ್ಣನಿ ಕುರಿ ಮತ್ತೆ ಮಡ್ಕೊಂಡು ಹಾಕೊಂತ ನಟ್ಟು ಅದೇ ನಟ್ಟು ಆದ್ಯಾಫ್ ನಟ್ಟು ಅದನ್ನ ಅದೇ ತಿರ್ತೇನೆ. ದೀಫ್ ಏರಿಯಾ ಕಾರ್ಯ ಹುಡ್ಕೊಂತಾರೆ ಯಾ ಏನು ಕುರಿಯ ಆರಿ ಮತ್ತಿಂಗ್ ಏರ್ತೆ ಬಂಡಿ ಅದೇ ಹುಡ್ಕೊಂತಾರೆ. ದೀಫಿನ ಕುರಿ ನಾಗ ನಾಗ ಅದನ್ನ ಬೋಳ ಫಹಾದ್ ದಿಫಾ ಕುರಿ ನೋವೇಕು ಅಂತ ದಿಫಾ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ದಿಬೆನಿ ಕೆಸಮೀರೋ ಕುರಿಯ ಎತ್ತಿರ ಫೋನು ಆದ ಬೋಳ ಮಿಫಾರ್ ಕಾಯ್ದೆ ಕುಂತ ಗಾಯ ಜೈಫಾ ನೋವೇಕು ಅಂತ ನೋವೇಕು ಅಂತ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಹಾಲ್ ಅಂಡ ಬೋಳ ಏನಕ್ಕೆ ಗೆಬ್ರಿ ಬೋಳ ಹತ್ತ ಮಾಕುಲೇಸ್ ಬೋಳ ಅತ್ಲಾಫ್ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಮಿಫಾರ್ ಅತ್ಲಾಫ್ ಅಣಕ ಅತ್ಲಾಫ್ ನೋವೇ ಕುಳಿತೇನೆ. ಅತ್ಲಾಫ್ ಕುರಿಯ ತಿರಿತಿನ ಫೋನು ಆದ ಮಸೆ ಕುರಿ ಕುಂತ ಮಡ್ಕೊಂಡು ಕೊಂದು ನಟ್ಟು ತಿರಿತಿನ ಕುರಿ ಫೋನು ಆದ ಡಿ ಎರ್ ಕಾರಿ ದಾಂದಿ ಬೋಳ ಫಹಾತ್ ಹಾಕೊಂತೀರ ಅತ್ಲಾ ಹಾಲ್ ನಂಡ ಲಿಬಿನ ಹಾಲ್ ನಂಡ ಕುರಿಯ ತಿರ್ನಾಗ ದಿಫಿ ಕುರಿಯ ಫೋನು ಆದ ಬೋಳ ಕೀಪರ್ ದಿಫಾ ಕುರಿ ದಿಫಾ ಕುರಿ ಬೇರೆ ಬೇರಂಗ ದಿತ್ತಿ ಗೊತ್ತು ಸಾರಿ ಮತ್ತೆ ಬೇರು ಹದ್ದಿ ಹತ್ತರ ಮಿನಿಟ್ ಕುಳಿ ಐಫಾ ಜೆ ಟೀಮ್ ಕುರಿ ಬಿಸ್ ಟೀಮ್ ಕಲ್ದಾಣ ವಿಜಯ ನೋವೇ ಕುಂತೇನೆ ಫೋನು ಆದ ರೊಕ್ಕ ತಿರ್ಹಮದ ಎಲಿಸನ್ ಬೇಕಾ ದಿಫಾ ಕುರಿ ದಿಫ್ ಎಲ್ಲು ನೋವೇ ನೋವೇಗೆ ಎಲ್ಲು ಏರಿಯಾ ಮೆದಾದ್ಯ ಬ್ರಿಜಿಲ್ ಹಾಕ್ತೇನೆ ಎಲ್ಲನಿ ಹದ್ದಿಯ ಫಸ್ಟ್ ಮಿನಿಟ್ ಕುಳಿ ಐಫಾ ಹದ್ದಿ ಫಸ್ಟ್ ಮಿನಿಟ್ ಕುಳಿ ಫೆಂಗಿರೋ ಜೆ ಟೀಮ್ ಕುರಿ ಬಿಸ್ ಟೀಮ್ ಕಲ್ದಾಣ ವಿಜಯ ಕುಳಿತೇನೆ ನೋವೇ ಕುಳಿತೇನೆ ಬೋಳ ಅತ್ಲಾಫ್ ಕುರಿ ನಗಾದ ಮಸೆ ಕು ನಟ್ಟು ಆದಾಫ ಕರೆದು ಕುಂತ ನಟ್ಟು ಆ ಜಸ್ ಅಲ್ಲಿ ಏರಿಯಾ ಬೇರು ಒಡಗಾಡ್ ಒಡಗಾಡ್ ನಗಾದಿ ಮಸೆ ಕುರಿ ಏರಿಯಾ ಕಣಾದಿ ಅಂತ ಫಹದ್ ಬೇರು ಕ್ಯಾರಿ ನೋವೇ ಕುಳಿತೇನೆ ಅತ್ಲಾಫ್ ಕುರಿ ತಿರ್ದಿನ ಏರಿಯಾ ಕಣಾದಿ ಕುರಿ ಫೋನು ಆದಿ ಬೋಳ ಮಿಫಾರು ಒಡಗಾಡ್ ಅನಕ್ಕೆ ಸೇರಿ ಬೇರು ಬೇರು ಕ್ಯಾರಿ ಕುಳಿತೇನೆ ನಗಾದೇನಿ ನೋವೇ ಕುಂತೇನೆ ಕುರಿ ದಿಫ್ ಉಸ್ಕ ಉಸ್ಕ ಬ್ಯಾಕ್ ಫಹದ ಜಸ್ ಅಲ್ಲಿ ಮೆದು ಕ್ಯಾರಿ ಕುಳಿತೇನೆ ಕೊಂಚ ಕೊಲ್ಲ ಫೇಮರ್ ಫಹತು ಸೆಂಟ್ಸ್ ಆಗುತ್ತೇನೆ ಬ್ರಿಜಿಲ್ ಕುಂತೇನೆ ಬೋಳೆ ಫ್ಯಾನ್ ಕುರಿ ಜೈನ ಕುರಿ ಹಾಫ್ ಮಿತಾ ಸಬ್ ಜಹ ತಂಗ ಫಾತ್ ಬೇರೆ ಕ್ಯಾನಿ ಕುಂತಿರ ಗದ್ದಿ ಫ್ಯಾನ್ ಕುರಿ ಬ್ರಿಜಿಲ್ ಹಾಫ್ತೇನೆ ಏರಿಯಾ ಕಣಾದ ಕುಂತಿರ ನಗಾ ದೇನಿ ನಗಾ ದಿನ ಬೋಳ ಎಬ್ದೇ ಕುಂತಿರ ಕುರಿ ಫೋನು ಆದ ಮೇಲೆ ಫಾರ್ ದಿಫಾ ಕುರಿ ದಿಫಾ ಕುರಿ ಬೋಳ ಕೋಣಕ ಬೇರೆ ಕುರಿ ಮಾಕಿನ್ಯೂಸ್ ಅದಾಮ್ ಕುರಿ ಬೋಳ ಮಾಕಿನ್ಯೂಸ್ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಮೆದುಳ ಕ್ಯಾರಿ ನೇಮ ಬೋ ಮತ್ತಿಂಗ ಆಸನ ಮೆದುಳ ಕ್ಯಾರಿ ಅಣಕ ನೋವೇ ಕುಂತಿರಿ ಬೋಳ ತಾಫ್ ಮೆದುಳ ಕ್ಯಾರಿ ಬ್ರಿಜಿಲ್ ಹಾಫ್ ತಿರ ಓಡಗಾಡ್ ಬೋಳ ಫ್ಯಾನ್ ಕುರಿ ಜೇದ ಕುರಿ ಹಾಫ್ ಮೆದೇ ಆಸ ಜೇದ ಕುರಿ ಫೋನು ಆದ ತಮಸೆ ಕುರಣಿ ಕುರಿ ತಿರಿ ತಿರು ಮೆದುಳ ಕ್ಯಾರಿ ಕುಂತಿರಿ ಗದೀಫ್ ಹದ್ದಿ ಹಮಿನಟ್ ಕುಳೈಫ ಹದ್ದಿ ಹಮಿನಟ್ ಕುಳೈಫ ಇರೋ ದಿ ಟೀಮ್ ಕುರಿ ಬಿಸ್ ಟೀಮ್ ಕದ ಕುಳುತ್ತೇನೆ ಓಡಗಾಡ್ ಕುಳಿತಿರಿ ಕಣ ತಂಗ ಫಹಾತ್ ಹೆಂಗೆ ಕುಂತಿರಿ ಕಣ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಹಾತ್ ಜಸ್ ಆದ ಮೆದುಳ ಕ್ಯಾರಿ ಬ್ರಿಜಿಲ್ ಹಾಫ್ ತಿರ ಹೆಂಗೆ ಓಡಗಾಡ್ ಬದ ಹೆಂಗೆ ಕುರಿಂಗ್ ಆಸ್ ಬೋಳಿ ಫ್ಯಾನ್ ಕುರಿಂಗ್ ಹಾಫ್ ಮೆದೇ ಆಸ ಜೇದ ಕುರಿ ಫೋನು ಆದ ಮಸೆ ಕುರಾ ದೀಸ್ ಓಡಗಾಡ್ ಏನಕ್ಕೆ ಕುಳಿತಿರಂಗ ನಟ್ಟು ಆದ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಹಾತ್ ನನಗೆ ಸೆನ್ಸ್ ಹಾಕೋದು ಕ್ಯಾರಿ ನೋವೇ ಕುಳಿತೀನಿ ಕುರಿಯ ವಣ್ಣನಿ ಬ್ರಿಜಿಲ್ ಹಾಫ್ ತಿರೇಗ ನೋವೇ ಕುಳಿತೀನಿ ಕುಳಿ ಮುಂದೆ ಹಮ ತಂಗಳ ಫಹತ್ ಮೆದುಳ ಕ್ಯಾರಿಂಗ್ ಹ್ಯಾಂಡ್ ನಂಬರ್ ಹ್ಯಾಂಡ್ ನಂಬರ್ ಕುರಿ ಫೋನು ಆದ ಮಸೆ ಕುರಿ ಕುರಿ ದೀಫಿ ಮೆದುಳ ಕ್ಯಾರಿ ಕುಳಿತೀರಿ ಕಣ ಕೊಂಟ್ರೋಕೋದ ಕುರಿ ಫೋನು ಆದ ಮಸೆ ಕುರಣಿ ಮೆದುಳು ಮತ್ತಿನ ಸಾತ ನಂಬರ್ ಆಸ್ನೆಸ್ ಆಸ್ನೆಸ್ ಕೊಂಟ್ರೋಕೋದ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಹತ್ ಯಾಕಂಡ್ ಹಾಫ್ ಮೆದಾ ಸಾಬು ಫಸ್ಟ್ ನಂಬರ್ ಮೋಲಾ ಮೋಲಾ ಇವರ್ ಸ್ಕೂಲ್ ಸೆನ್ಸ್ ಆಗುತ್ತೆ ನೋವೇ ಹಾಫ್ ತೇನೆ ಹಣ್ಣ ನಂಬರ್ ಬಾಗ್ ಬಾಗ್ ಬಟ್ ಕೊಂಟ್ರೋಕೋದ ಕ್ಯಾರಿ ಇದೆ ನೇಮ ಮಾಡು ಜಹಿಲಾಫ್ ಮಾಡುವ ಹಿಂಗಾದ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಹತ್ ಹದ್ದಿ ಹ್ಯಾಮಿನೆಟ್ ಕುಳೈಫ ಹದ್ದಿ ಹ್ಯಾಮಿನೆಟ್ ಕುಳೈಫಿಂಗಿರು ದಿ ಟೀಮ್ ಕುರಿ ಬಿಸ್ ಟೀಮ್ ಕಲ್ದ ಕುಳಿತೇನೆ ನೋವೇ ಕುಳಿತೇನೆ ಬೋಳ್ ಫ್ಯಾನ್ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಹತ್ ಜಹಿಲಾಫ್ ಏರಿತಾರೆ ಕೀಪರ್ ಕೀಪರ್ ಕುರಿ ಫೋನು ಆದನೆ ಕುರಿ ಫೋನು ಆದಿ ಬೋಳಾಸ್ ಬ್ರಿಜಿದ್ ಕುಂತ ಬೋಲ್ ವಿಜಯ ಬ್ಯಾಕ್ ಕೊಡ ಫಹಾತ್ ಹಂಗಾಸ್ತಿ ಬಿನ್ನ ಏರಿಯಾ ಕ್ಯಾರಿ ಏ ಹಾಲಂಡ್ ವಿಟ್ಟಿ ಚೇತನು ಫಹಾತ್ ಬ್ರಿಜಿದ್ ಕುಂತ ದಿಫಾ ಕುರಿ ದಿಫಾ ಕುರಿ ಫೋನು ಆಗ್ಬೋದು ಈಗ ಸಾರಿ ಮತ್ತೆ ಬೇರು ಹಾಫ್ ಮೇದ ಸಾಬ್ ನೋವೇ ಲೀ ಫೇಲು ಹದ್ದಿಯ ಹ್ಯಾಮ್ ಮಿನಿಟ್ ಕುಳೆ ಇಫಾ ಹದ್ದಿಯ ಹ್ಯಾಮ್ ಮಿನಿಟ್ ಕುಳೆ ಫೇರೋ ದಿ ಟೀಮ್ ಕುರಿ ಬಿಸ್ ಟೀಮ್ ಕಲ್ದ ಅನುಜೆ ನೋವೇ ಕುಳಿತೇನೆ ಕುರಿಯ ಏರಿಯಾ ಕ್ಯಾರಿ ಕುಳಿತೇನೆ ಜಸ್ ಆದಿ ಬೋಳ್ ಫ್ಯಾನ್ ಕುರಿ ಮದುವೆ ತಮಸೆ ನಟ್ಟು ಆದ ಆರಿಮತಿ ಸಾದ ನಂಬರ್ ಸಾದ ನಂಬರು ಆಸ್ನಸ್ ಕುರಿ ದಿ ಫೇರ ಕಣಾದ ಕುಳಿತೇರಿ ಏನು ಕರೆತೀಯ ಬ್ರಿಜಿಲ್ ಕುಳಿತೇರಿ ಸಂತೋಷ್ ದಿಫಾ ಕುರಿ ಬೋಳ ಆಗುತ್ತೆ ಸಾರಿ ಮತ್ತೆ ಬೇರು ಬ್ರಿಜಿಲ್ ಕುಳಿತೇನೆ ಬದಲು ಕುರಿ ಅರಂಗ್ ಆಸ್ ಎಬೋರಿ ದೇ ನಂಬರ್ ಸಿಲ್ವ ಗಮರೇಶ್ಗೆ ಬದಲು ಸಿಲ್ವ ಕುಳಿ ಕುಂತಿದ್ದೆ ನಂಬರ್ ಕುಳಿತ ನೋವೇ ಕುಳಿತೆ ಬ್ರಿಜಿಲ್ ಹಾಫ್ ತೇನೆ ಮತ್ತೆ ಕುರಿ ಜೆಹನ್ ಮಸೆ ಕುರಣಿ ಕುರಿ ದಿನ ಬದಲು ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಹಾತ ನೋವೇ ಹಾಫ್ ತೇನೆ ಫಹಾತು ಮೊದಲ ಮೊದಲ ಕುಂಟ್ರೋಕೋದ ಕುರಿ ಸೆಣಸ ಆಗುತ್ತೆ ಮತ್ತೆ ಕುರಿಯ ನೋವೇ ಕುಳಿತೇನೆ ಮಾಡಿ ಬದಲು ಲ್ಯಾಫ್ ತಂಕೊಳ ಫಹಾತು ಹಾಫ್ ಮೆದಾಸ್ ಕುಳಿತೇನೆ ದಿಫೆ ಕುಂಟ್ರೋಕೋದ ಕುರಿ ಆರಿ ಮತ್ತಿಂಗ್ ಎರಕಣಾದಿಮೆ
Nove kunteni one near ka jehna nagadini. Adis nove kunteni kunen nagadini bola. Bodum funuad bo goal tere vani Haaland vaddali. Nove ke goal. Me natija ki Nove ek Brazil kadane nuje.